నమో సర్వ మంత్రం నమో సర్వజంత్రంగ నమో సర్వదృశ్యం నమో సర్వకృష్ణం నమో సర్వరంగే దృపంగీ అన్నంగే నమో జీవ జీవ నమో బిజ్ బిజయ హిజయ బిజయ సమస్తం ప్రసిజయ కృపాలం స్వరూపే కర్మం ప్రణాసి సదా సర్వదా హృదయ నివాసి జల ప్రశాంత వయ ప్రసాద మృత కర్మే వృత్తరమే ఖల్ జోగే జల భోగే జల రాజే అటల సాజే